0: ఆకాశవాణి రౌర్కెలా 102.6 FM ప్రెషర్ కరుచు శ్రీరామచరిత మానసర 228 ଭାଗ
1: ଏପିସୋଡ୍ ନମ୍ବର 228 228।